అది రహ్మాను వంత రస్కలాంగి అళుంఖం గావా మలాయికతున్ని అంహిం భయకంగా ఎవరింగ్ హిది హియ్య ఏ మలాయికతుం హిద్దవీరు ఎవరింగ్ హాదురు వెతి బిహియ్యే ఎవరింగ్ ఏ హెకివా హెకివుం నికం హురలివ్వా హుట్టే అది ఆఖరి ద్వహం

అది హమకశ్వరం ఏ శైతాను మీసగుం తెదుమగుం ఎక్కిబా కురతే అది ఎవరెం హీ కురణి ఎవరెం వని తెదుమగు లిబిఫాకం వే.

0: అది హమకశవరం తిమన్ రస్ఖలాంగ హద్రతుగా వా మాఫతుగా ఎబహీ అల్లాహుల్ మహ్ఫూదుగా ఎఫ్ఇవని మథురివగం వా హిక్మతరి ఫతకంగే
1: అఫనద్రిబు అన్కుముల్ జిక్ర.

ఏనా తిమన్ రస్కలాంగి హద్రతం అథుజ్జనమ ఎహిందు ఏనా బునానతే తిమన్నా ఆ ఖలయా దెమెదుగే దురుమి మశ్రికాయ్ మగ్రిబా దెమెదుహా దురుమిం ఖంగా వానమ కుంఫదహియ్య ఫహే ఖలయకి హాదహా నుబావిగింవా ఎక్వరేకే.

0: ఏ కొడుకు ఫాత జైలమ ఆహారం ఇహా క్యారీగా తిమే మీహా ముందుకు వాణ ఏనా చా పిన్ నంబర్ ను ఫ్రెండ్ హిసాబే కని తిమే వాణి
1: ఆ కొబా మితా హుండ డస్ట్బిన్ ఎహరిదో మేవేస్ డస్ట్బిన్ కన్ను లామాణి
2: ರಾಣಿಗೆ ಹಿಂಗಮ ಚುಮಕ ಮಾಡುವ ಹಾಫಾಣ
3: ಜಿಹಾನ್ಗೆ ಮಮ್ಮ ಮೇಣ ಬದಲ್ಕೊಲ್ಲಂಗ್ ಹೆಂಗಸ್ ಪದಾಶೆ
4: ಕುಜ್ಜ ಕುಡುಂಗಿದ ಹೇಳ್ದ
5: ಕುಜ್ಜಗ್ ಬೇಣು ಇದನಕ
4: ಹಂಗೆ ಕುಜ್ಜ ಕುಡತೀವ
6: ಎಹಾರ ಮಿಹಾರುಗೆ ತಫಾತ್ ಇಹುಸಾಸ್ ತವ್ಗೆ ರೇಡಿಯೋ ಡ್ರಾಮಾದ ದಿವ್ಯರಾಜ್ಯಗಡುಗೆ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಮಿಹಾರು ಅಡೋ ಸ್ವಾಲಿವೇನೆ ದಿವ್ಯರಾಜ್ಯಗಡುಗೆ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಅವ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಕೊಲ್ಲವ
7: ಮಿನಿಮಂದೋಗೆ ಹಾಸ ಪ್ರೋಗ್ರಾಮ್ ತವ್ಗೆ ತೆರೆ ಮಿನಿಮಮ್ ಒಫಾ ಕೊಡಕು ದಿನ ಹಾಸ

0: అది హమలాదేరుగా గౌంతు ఆమర ఇతనకి సమలాదని కిను అమెరికా అస్కరి హర్కాత హింగా తంతన అది అస్కరి దేస్తక ఈరాను టాగట్ ఎగ్గు తక్కువెస్ ఏ గౌంతో మినిమం కమ మీ అరాగన్న నోత ఏ గౌంతో స్థిగులాల గెల్లు మీద దేక ఈరాను మసకి కురడికిను మీ ఈరాను మీ తక్కురారుకో ఏ గౌంతక మీ అంగం మీదని అమెరికా ఈరాను మినిమం కమ స్థిగులా గెల్లం బాగా ఇరాన్ హమలా దేం ఏ గౌంతో వాగి సరహద్దు అది అస్కరి బేస్ అస్కరి బేహం ఎస్ ఏగవాడికి ఏ బేసం మిసైల్ ఒదుసాలా కవ్వాడు మేఘం ఏ బేడం కూరని ఇరాన్ అద్దె కూడా మే ఇరాన్ మీ లాజిమ్ గానుని గొత్తం ఏమున్న ఏ హగ్గు మీ రద్దు హమల అద్దే ఏమేమా ఏ బడ బెలివేగొత్తం ఇరాన్ సమలత ఫ్లా కురాని మీ విశాఖ ఉమ్మిన్న సూర్య తెరే హమలాదిం వాహక అమెరికాగే హమ మీ వర్గద మీ కొమాండ్ ఎమ్మె వర్గద సరహద్దు కొమాండ్ ఉన్నని సూర్యాగా ఇతన హమల అమెరికా దొగుకురే వాహక ఇరాన్ ఎప్పుడే హమలాగా అమెరికాగా ఇత సిఫాన్ మరువ మీ ఎమ్మింగే ఇత హెలికాప్టర్ అంగర అంగురామాగ ఎమ్మె బేణుకుర ఇతకే హతియార హలాకొల్లే ఉడుకమ్మ ఇక అమెరికా వాహక దొగుకురే మీ అంగురామాగ ఉన్నాను సిర్రు తగ్గే ఏ గౌము విశాఖ అమెరికా ఎంబెసెవ వరబ్బడ సిర్రుకునే సిఫాన్ అల్లి బేగ ఇల్లు తక హతియార్ అల్లి బేగ ఏ అమెరికాగా రైతుంగి రుణి సర్కార్ ఆమాదు చేసి అభిజే హుట్టాలు ఏమి మీ ఈరాణ సిర్రుకునే అస్కరి విశాఖ మరో ఆముగా అదదు హామ కూరండి ఇక సిఫాగ్ అదు దేతిర హోమన్న అదో తక్కిన అన్నాను ఏమేమి ఏ హంగురామన్ సిరుతే ఉన్నాను ఏమేమో మీ దెమ్ మీ కంక మీగని అడగబడిన మీడియా న్యూస్ వెరిన్నా మీ మీ కంక మీ గాతం బల మీ ఇంకే వాహక తక్క బల ఎగుత బలారుగా మీ ఈరాన్ యుఏఈ హమలాతకి హమాజ్ కుర్మకి వర కషీగం వాకమే మీ మీ హమ ఏ ఇతురవ్వెస్ మీ మిసాయక మీ ఈరాన్ అస్కరియాగే తర్జమాన్ విదాళఫ సతార బేస్ గల్ఫ్ సరహద్దు గోరి అమెరికాకి సతార బేస మేర హలాకొల్లేదు అంతే హలాకొల్లేడు మీ హలాకొల్లని ముళితం ఎక్కుండెను ముళితం గొవ్వాలని గొమ్మెస్ విశాఖ జట్టు తబ్బ హట్ట తన మేము హతియారు బట్ట తంతన మేము అస్కరీ బేణు తేవల మీ టేంకు తక మిచ్చి గొవ్వాలని అస్కరీ బేస్ కొమ్మసరిక బేణు కురాత అనక దేవునపార మేము ఇతంతం బేణు కురం ఫస్ట్ కురారనక ఈరాడు మీ హమలాదని ఎవ్వేస్తేనే ఎక్కువ బేడు నుకురే వరకు హలాకే నుకురే మీ అమలా అది మీ ఆపరేషన్స్తో హుట్టో మేర అవమిన రాడర్ తక కమ్యూనికేషన్ టవర్ తక మీ తంతన మీ హమలాదని మీ అస్కరి హరకత్ హుట్టో మట్ట ఈరాన్ టాగెట్కి
1: అరే మీ హమ వర కురుస్వాగతక అమాజ్ కొల్ల బేణు వే మీ ఇరాన్ మీ తాయిత్ కుర గ్రూప్ తా ఇరాగు తెరగ హరక తెరివ గ్రూప్ తా కుంగే బవే ఇన్జారు దీఫ మీ అమెరికా మీ హమలా తకే దేణక మీ కి హవర గె బురదని హురి గ్రూప్ తకే తో హమ వర కురుక జా
0: వర వర గిన మీ గ్రూప్ తకే ఇరాగ్ తెరగ బొలే ఇరాన్ తాయిత్ కుర గే తో దేగే మీ హు మీ అండర్స్టాండింగ్ దశం ఎమ్మి హుం మీ హుట్టాలి హమలాతీ అవమే మీ బలన్ మికియని ఈరాగు తెరేగ హరకత్తిరువ గ్రూప్ తక్కు ఈరాగు తెరేగ హురి అమెరికాగే తంతన హమలాదం మీ ఫషని ఈరాణుగే దిఫావుగా ఏమీమా మీ ఎయి ఏకం హుట్టి పొత్తు అవమిన్న మిహార్ మీ మిహార్ మీ ఫెషిగా కుర్మతులంతోగా అవమిన్న మీ ఇంగిగ మీదని ఎవరి జార్తకి దితి ఫాకురుగత మీ ఈరాన్ అదే కొల మిహార్ మీ కురముంద ఎదేముంద హమలాత హుట్టాను లేఫినమా అమెరికాకి తంతన హమలాత దేం ఫషానిక ఏ హగీగతు అమెరికా వర సీరియస్ కొన్ని నగానికమ్మ ఏ వర వరవరు గ్రూప్తకి
1: అదే హమ సైబర్ బడు శుక్ర ఎంగే తో వర ముహిమ మౌదు మాత్తకి హిస్సా కుదే దేపి అవమేన మీ హాసకొ మీ ఈరాన్ అమెరికా దిమెదు మియోగుతు మీ హింగ ముంద హంగురామ ఇతర ఫుళావెగిన్ దియుము మీ హాలతు వర గిన కంకం హిస్సా కుదే దేబా మిలి బేగెల్దు అంత కైచి వర బడు శుక్ర ఎంగే తో ప్రోగ్రామ్ దేబ మౌదు మాత్తక అదే మిహాయ్ సాబుందు నియ కళి మీ ప్రోగ్రామ్ ది మల్ల వకివలాన బాజరి దోహకంగే దే అస్సలాము అలైకుం

0: గడి ఫతిహ్ హతరు గడి 30 నిమిషాలు మీ దివి రాజే గారు.
1: హిదాయతుగ మగుదాయ.